గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం.

0: विद्दू। And when is this thing, everything is have done, then how that
1: ne je prikazano.
0: Ta ta ta ga di di da da di nam ta ta
1: Shiva koji pleše.
0: Da. Gdje gdje blag bi, kada ga gri gri grag. Da do da di ka ba dai ta re ge ge ge ge. एक पैर के अंदर में कितना इतना लगा करके दो है निंद का और ये जो इतना जो सा था ना इसको तो है सहम सहशास्त्र
1: वो सहस्र चक्र।